అనాకలిత సాదృశ్య చిపుక శ్రీ విరాజిత ముగ్ధస్మితమరీభాగ ప్రకాశితరతాంగుర చారుచాంబేయ పుష్పాభ నాసికాపుటరంజిత వరవజ్రశిలాద